0: నమస్తే సార్. వాళ్ళు ఇక్కడే ఉన్నారు సార్, ఈ ఏరియాలోనే తిరుగుతున్నారు.
1: అవును సార్.
2: ఎందుకంటే వాళ్ళని ఎక్కడ ఉంటున్నారు ఎందుకంటే.
3: ఓకే సార్.
0: మీరు అటువైపు వెతకండి, మీరు నాతో రండి.
2: ఎక్కడ ఉన్నారో వెతకండి. రే,
1: రెండు మందులు కాస్తాం, వేరే దగ్గరికి వెళ్తా. అక్కడ
4: ఎంత దూరం పరిగెత్తిన మనిషి తప్పించుకోలేరా?
5: ఎలాగైనా చంపేయాలి. మిమ్మల్ని వదలరా.
6: And the dragon was enraged with the woman, and he went to make war with the rest of her offspring, who keep the commandments of God and have the testimony of Jesus Christ.
7: As the faithful seek remote and desolate places to hide, the wicked fan out across the planet, relentlessly searching them out to capture and eventually exterminate the children of God. The lost have forever grieved away the Spirit of God, and now fallen angels control them.
6: And at midnight, a cry was heard. Behold, the bridegroom is coming.